0: ఈ ఫిలిమిలుగున్ సంకలనంగెస్లా ఆకాశవాణి లేని సంచేస్లా ఫులించుక్తంగెన్ కసతా చిచ్చోర్ ఫిలిమిలు యసుదాస్ నే సనజత్ లుర్సోమ్ ఖంతంగ్ లుయాంగ్ స్టేకన్ రవీంద్ర జైన్.
1: तो मैं उनके घर के पास जाकर या जहाँ पे नॉर्मली